ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవశ సుజన మనున్ బడాలె పని కృతి ఉజ్వల సయిత క